0: కానీ అంగాసినై సూపై ముయూ న్యూకా చింగా కాంతా కాపారి పూయాంగి సుమా మామ మరియా బెండిస్యాంగి కంబ శుతి యాయా చూరి స్పిరితు సాంతో శుతిపి అమీన్.
1: Es la hora, es la hora de escuchar la mejor programación en 88.5 FM, tu radio.